నల్లగియవు కొయ్యగి గట్టిగు సంగి తిట్టిగున్నప్పుడు ఉవగు ఇన్నో కటికి ఇట్టేగున్నాంగిన్ని కొయ్యలినమ్మి సక్కయాక్తిట్టిల్లుట ఉవగు నల్లగియంగిన్ను పియుయుని ఇప్పిన్యాని కట్టిట్టి సోంగమ్మ కావిమ తిట్టిల్లునిలో పిమ్మగయునిగిన్ని ఉవట్టిన్ను.